ప్రజర్కులు గోస్వామి తులసీదాస్ కవి రచిత శ్రీ రామచరిత మానసర 104వ అధ్యాయ కంఠశిల్పి థిలే ఏ హరిహరన్.